ఇక్కడ అవరణ కోయ ఆపే బక్షే మేల్ లయే కరం ప్రాప్త హోయ సాచా సాహిబ మహారో సద్గురు దియా దిఖాయ అమృత వర్ష మన సంతోఖియ సచ రహ నివలాయ।

శ్యామలం మధుర్మానుఖం హృదయం భూమువైరణే నివంత హోవంత మిథయా చేతనం సంత సజ్జనై అచేత మూఢా న జయంతే ఘటంత సాసా నిత్రతే సిజంత మహా